సోమో రోషుంగ్ కాబూల్ అన్ని ఐదొక ఉన్ కషా హున్ ఖ్యాంతా ఇద్ ఇద్ సే దొక్ సే దొక్ ఉల్టీ గింతీ కషాను లాన్నిక్ దొక్ ఖ్యాంతా మో దొక్ సాంతా మో దిమాగులి ఖ్యాంతా తత్ కమా లాలా దొక్ ఎసా వ్యస్తామిక్ దొజు రోషంగు దొక్ కషాను కాబూల్ అన్నిక్ శ్యామదే తులున తంగ్మా రోషంగు ఖ్యాంతా మిక్ మాని శ్రీమదే రోషంగు కుమో కషా హున్ ఈవరంగ్ హజెస్ బాతంగోలి హున్ మో పేరాను లోస్ పై దొక్ ఖ్యాంతా తా ఉమర్ దో బాత భోషము మహాన్ స్మరే హరి సి దో కిషాను సుర్కంగ్ నిని మో దొక్ రోషంగు కాబూలా నిస్యా దంగ్సి ఖ్యాంతా ఈవరంగ్ హున్ వాల్ రోషంగ్ బబ నిమా తాంగ్మా దేరంగ్ కిషాను హున్ గిథంగోను రంచిమిక్ మరే హామ్తా బివి హున్ ఇజాగో తోషి సున్ వాల్ హున్ షారే గిథంగోను మో గ్యామి గిథంగోను రంచిమిక్ మరే జుస్లి ఖ్యాంతా కిషాను దొక్ కుజు రోషంగ్ ఘాటు హాచు మరే మనియా వైసై దంగ్సి ఖ్యాంతా జో హున్ రోషంగ్ కాబూలా నిక్స్యా జుషెల్ తాబ్తొక్ యోగ్ తోరియు మరే యోగు ఖ్యాంతా యోగ్ లాలా ప్రాణాయామ్ లాలా కిషాను మోజు ఖ్యాంతా జీవను జు దించర్యకు మోజు పంక్ షామిల్ లా నిక్స్యా మరే జు యోగిస్లి కిషా దొక్ ఖ్యాంతా జు రోషంగ్ దొక్ ఘాటు లాయిషు మరే మనియా వైసై ఠులోనా తంగ్మా ఖ్యాంతా జు యోగ్ పంక్ కిషాను రిషి ముని ఓస్లి ఖ్యాంతా ఒమి దొకున్ కషాను ఉష్కొందో జమానో మదే అనిగో రిషి ముని ఓస్ యోగ్ లాలా బన్ బన్ రుంగ్స్యా హున్ హజారో హున్ భోషమోస్తక్ అనిగో తప్ లాలా ఖ్యాంతా భోగాను పాయాషిత్ మదే హదే రిషి దో ఖ్యాంతా కషాను హుయు కలియుగో మదే కషాను జు యోగ్ లన్నా తంగ్మా ఇత్తా దో కషాను ఖ్యాంతా హున్ కిషాను హున్ మోనుంగో హున్ హలింగా హున్ వాల్ జోరి తో జులి గాటో హాచో దంగ్సి హున్ ఆ రోషంగ్ లీజు కషాను ఘాటు లాంతో మరే ఐ ఖ్యాంతా జో తా హున్ వాల్ ధంబా తంగ్ జురుబై కిషాను రోషంగ్ బబ నిమా తంగ్మా కిషాను ఇత్ కోప్యుదెన్ బాతంగోను చేమిక్ మరే దమ్ దమ్ బాతంగోను చేమిక్ మరే జు చేమా తంగ్మా కిషాను దొక్ రోషంగ్ హసలి ఘాటు హాచిస్ బితోరింగు మానియా బై సై జు హజస్కి దొక్ హున్ సాన్ సాన్ హున్ బాతంగో దుబై జుపం కషాను హున్ మో హున్ జీవనో కర్మా తంగ్మా జు రోషంగ్ కషా ఘాటు లాంశు మరే మానియా బై సై దొకున్ ఈవరంగ్ హున్ ఖ్యాంతా వాల్ బోధి హున్ కిమ్చు కుము కషా ఖ్యాంతా హున్ పే రంగ్ రంగ్ హున్ తోషమా ఎకే నిమా తాంగ్మా హున్ దొఖాలియా మారు సిద్ధువా బోధి బాణ్యా నిమా కాత్తో తోయిరింగు మానియా దే దేరంగ్ దొక్ కషాను దొక్ సాందా హున్ రోషంగు హున్ బన్నా తాంగ్మా రి మరే హున్ కిమూచ్ బారంగ్ దొదో ఠసిమా లలో హామ్తా హున్ వార్క్యు షోంగ్ హున్ రిమూ కొచంగ్ షోంగ్ హున్ బగీచాను కొచంగ్ షోంగ్ బిబి దొకున్ ప్రకృతి రంగ్ దొక్ మో జీవను బితాయిమిక్ మరే మానియా దే హలింగా ప్రకృతి కుము కుదరతు కుము ఖ్యాంతా వాల్ షారే హున్ హున్ స్వర్గంగ్ హున్ కషాను డోకా హున్ కషాను గారంగ హున్ హున్ కషాను హున్ ఖ్యాంతా బన్ బన్ రుంగ్స్యా హున్ కషా అనగోను పోజెజే రిమోను దొక్ హదోను ఖ్యా ఖ్యా దొక్ మో రోషంగు ఘాటు లన్నిక్స్యా మదే మానియా వైసే దొక్ వైసే జుతా సాందా బాతి శిశి బై కషాస్ బి కషా జు రోషంగు హలే దొక్క బులాన్ తేరింగు మానియా వైసే దేమా హున్ రంచి చే తురుక్సు దొక్ ఖాస్ ఖాస్ ఖబర్ సార్ బైసి తురుక్సు ఖాస్ ఖాస్ ఖబర్ సారోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ స్లోషిద్ కి జు రాష్ట్ర లన్నో జంతో భాగీదారీ భారతు తాంగేస్ వాలి ఖుషియు బాతంగ్ తోరింగు ఆకాశవాణియు తొరో దొక్ అనిను మను బాతంగు కార్యక్రము అని స్లోషిద్ బై కి జు పశ్చిమ ఏషియా యుద్ధ పంగ్ ఖ్యా ఖ్యా ఐ అనిను అపీల్ దెన్ దేశవాసీ వస్తుక ఇత్ జుట్తా తాత పరిచయ రండిగో అని స్లోషిద్ కి అనిను అపీల్ దెన్ మియోస్ ఖ్యాంతా జాము జోక్మోరంగ్ విదేశో యాత్రగోనులి ఖ్యాంతా ఇసివ్యా టాలే చిత్రింగు దంగ్సి ప్రధానమంత్రి జీస్ అంతరాష్ట్రీయ యోగ్ ద్యారో చర్చా లను లోషిద్ కి తొలింగ్ జు ఆయోజన్ 2500 బోధి దొక్ జాగాను హాచేరింగు అని స్లోషిద్ కి భారతదేశో యోగు ద్యారో మ్యా కరోడో మియోస్ దొక్ భాగీదారి రన్ రన్ రింగు దంగ్సి అనేస్ సురక్షా బీమా యోజన బతంగ్లి తాషీద్ ఐదొక్ మొనంగు బతంగు కార్యక్రము ప్రధానమంత్రి జీస్ హేలీ దొక్ ఖ్యాంతా తీపం బొసేమో బతంగ్లి అనేస్ లోషిత్ మదే దొబైసే ఆయ్ ఖబర్ తో పర్దేశు దొక్ చైపం ఖ్యాంతా జు రాష్ట్రీయ జుహాలింగా పల్స్ పోలియో అభియాను తెహ తురు గా మోషంగ్ సంగ్ సుఛాంగాను పోలియో ఖురాక్ తుంగ్ రాయిషిత్ రింగు జూతాంగే సై